అను అను మాట్లాడు మొత్తాను. హలో హలో మొత్తం మాట్లాడనా. హలో మొత్తం భయ తో